0: వాళ్ళు దగ్గరది కన్న కుమార్ మాకు గంటుటై బాణవాల్
1: కుమార్
0: గంజి చేయమో జై చందులే నిన్న గోగ్ని గ